మదన మగరి జని చడి పోకే ఓ మనసా సారి గమ దమ గమ రని దమ మగరి జని చడి పోకే మగ మద మ రని దని జని ధని మాద గమరి గజడి పోకే సని దరి దరి రి జని ధని ద మగ మద మ రని జని దరి దరి గమ గరి జని ధని ద గరి ని ధరిని దమని ద